0: గణపతి గణేష భగవానికి, ఉమాపతి మహాదేవకి, బృందావన్ విహారి లాల్కి, సత్య సనాతన్ ధర్మకి, సార్కి దంద్వత్స కల్పంచికి జయ జయ సీతారామ సనాతని జయ. మే ఆల్ టేక్ యువర్ సీట్స్ మై డియర్ ఫ్రెండ్స్, రైట్ టు యువర్ సీట్.
1: And it's Jesse Tramty once again, dear listeners. You